రామలాల్ భగవానికి, శ్రీ ఆనందకంద భగవానికి, శ్రీ కౌశల్యానందన్ భగవానికి, శ్రీ దశరథ నందన్ భగవానికి, శ్రీ కేకే నందన్ భగవానికి, శ్రీ సుమిత్రానందన్ భగవానికి, శ్రీ చారుభయ్యనికి, శ్రీ హనుమాన్జీ మహారాజ్కి, శ్రీరామ్ జన్మభూమికి, శ్రీకృష్ణ జన్మభూమికి, శ్రీ కాశీ విశ్వనాథ్కి, శ్రీ అయోధ్యాధామికి, శ్రీ సరియూ మహారాణికి, జగద్గురు స్వామి శ్రీ రామానందాచార్యజీ మహారాజ్కి, గోస్వామి శ్రీ తులసీదాస్జీ మహారాజ్కి, సమస్త పూర్వాచార్యుకి, సర్వసంత వైష్ణవ భగవానికి, సత్య సనాతన ధర్మకి, గో మాతాకి, భారత్ మాతాకి, ప్రాతః శృంగార ఆర్తికి జయ జయ శ్రీ సీతారాం.